గెస్ట్ కండక్టర్స్ జయశేపండి రవిశంకర్ జీ, వైలిన్ విద్వాన్ లాల్గుడి జయరామన్, టీవీ గోపాలకృష్ణన్ జీ, బహుత్ సారే లోగ్ ఆకే మధ్య వృందామే నయా నయా రచనా కంపోజ్ కర్కే, తో హర్ ప్రకార్ సే ఆకాశవాణి కా శాస్త్రీయ సంగీత్ కర్ణాటిక్ హిందుస్థానీ దోనో సిస్టమ్ కా ఖాయం రఖనే కే లియే బహుత్ ప్రయాస్ కియా హై ఔర్ సఫల్ ప్రయాస్ కియా హై.